0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం వింటారు.
4: Listen to a Carnatic classical nadaswaram recital by Shri Guruvilli Appanna and Party.
3: Karyakramamlo munduga vinandi Gajanana Yutam Ragam Chakravakam Adi Talam Muthu Swami Dikshitar Kriti.
4: Shri Guruvilli Appanna begins his nadaswaram recital with a composition in rag Chakravakam Gajanana Yutam, set to Adi Tal, composed by Muthu Swami Dikshitar.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము రూపక తాళం.
1: లిసన్ టు సొగసుగా మృదంగ తాళము, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి ఆనందామృత కర్షిణి ముత్తుస్వామి దీక్షితర్ కృతి అమృతవర్షిణి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ అమృతవర్షిణి ఆనందామృత కర్షిణి, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కొలువు అమరే గదా తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ గురువెల్లి అప్పన్న కంక్లూడ్స్ హిస్ నాదస్వరం రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ తోడి. కొలువు అమరే గదా సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం విన్నారు.
1: యు వర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ గురువెల్లి అప్పన్న అండ్ పార్టీ.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: conducted on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri K. Sadguru Charan.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకే సద్గురు చరణ్.
0: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజ కృతి మనవి ఆలకింపరాదటే ఇన్ రాగ్ నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మనవి ఆలకింపరాదటే నళిన కాంతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: You have listened to Tyagaraja Kriti, Syama Sundara Anguni in Ragdhanyasi set to Rupakthal.
1: మీరింతవరకు శ్యామసుందరాంగుని ధన్యాసి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ కీర్తన శ్రీపతి ఇన్ రాగ్ నాగస్వరావళి సెట్ టు రూపకతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీపతే నీపత నాగస్వరావళి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: అంతే. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకి సద్గురుచరణ్.
1: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు నౌ ప్రెజెంట్స్ మారు బల్కకున్నావేమిరా, ఎ త్యాగరాజ కృతి, ఇన్రాగ్ శ్రీరంజని, సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో చివరిగా మారు బల్కకున్నావేమిరా శ్రీరంజని రాగం, ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరీ వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా దీక్షితర కృతి సిద్ధి వినాయకం అనిశం షణ్ముఖ ప్రియరాగం రూపకతాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ by Shri P. Purnachandar. Accompanying artists are Shri B. S. Narayanan on violin, Shri V. Kali Prasad Babu on mridangam. Shri P. Purnachandar begins his vocal recital with a kriti of Muthuswami Dikshitar, Siddhi Vinayakam Anisham, in the rag Shanmukha Priya set to Rupak Tal.

0: ఇప్పుడు యదుకుల కాంభోజి రాగంలో చెంగల్వరాయర్ రచన లలితే మాం పాహి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కృతి ఆఫ్ చెంగల్వరాయర్ లలితే మాం పాహి ఇన్ ద రాగ్ యదుకుల కాంభోజి సెట్ టు రూపక్ తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి పూర్ణచందర్ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అటు కారాదని బల్కగా త్యాగరాజస్వామి కృతి మనోరంజని రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపెనింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, నౌ లిసన్ టు అటు కారాదని బల్కగా, a composition of Thyagaraja Swami in the rag Manoranjani set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి కృతి మనసు స్వాధీనమైన మిశ్రచాపు తాళం.
1: శ్రీ పి పూర్ణచందర్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ మనసు.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు పి పూర్ణచందర్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ పి పూర్ణచందర్. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.